0: చైనాకి పోగమా అప్పుడు మా దగ్గరనే ఎలక్ట్రిక్ వాహనం ఏదో అసలు జనప్రియ అని అప్పారట ఎలక్ట్రిక్ వాహనం ఇది చైనాకి పోగమా ఒలువట వివిధ దేవాలయం ఎలక్ట్రిక్ వాహనం ఇది రాక్నే మాకు ఒలువట నాగని చైనాటికి వెళ్ళా రాజ్య విశ్వవిద్యాలయకి ఉపాధి అట్లా బాగా ఇక లేచి వెళ్ళాక నెమెకిలో వాడి ఇతన్ని పులా లేచి వెళ్ళాను నెమె ఇక కమారు హెవై భయనతో అవుడుతో విసిపహాక విశ్వసనీయ సేవయా క్లపాదని చైనా లంక ఎడ్యుకేషన్ పెద్దటి గొప్పమో వాటికి ఇసిమ ప్రశ్నతో ఒక ఉపాధి సిహినే చైనటికి ఇలా చైనే పిలిగత్త విశ్వవిద్యాలయకి ఇంకర కన్న వస్తావు దాకర కన్న పులు ఆవాటికి ఆడు ఉపాధి అగ్గన్నమాట వల్ల చైనటికి హొందమ రాజ్య విశ్వవిద్యాలయకి హొందమ ఉపాధి అగ్గన్న ఒయాట ఉన్న వస్తావో తినో హెబాయ్ చైన ఉపాధి అగ్గన్న గియాకి ఇలా వెన తంగట హులా సాలి నాసికర గన్న హేమనివి హరిద ఆ నాగతే వినాశకర గన్న ఎత్తు హొందమ తనటి అన్నో అన్ని శాతమై మమ్మీ చైనా లంక ఎడ్యుకేషన్ నెగ్గిన వాటికి అని ఏ లెవెల్ పాస్ వాట లోకి పిలిగత్త ఉపాధి అక్కదారన్న శిష్యత్తు పిరు నమ్మిన లంకావి ఎక్కమ తేన చైనా లంక ఎడ్యుకేషన్ కిల మొదక తీయగన్న ఎంట్రన్స్ ఎగ్జామ్ తీరని సార్ వాట పేర పుహును అక్కల బాధేనో హేమ డిగ్రీ కాకమ ఇంగ్లీష్ మాధ్యం కదారాన్ అత్తవాటి పులువ విశ్వవిద్యాలయ అతులేమ నవాదం పాసుగం భాగ్యమ తర్వాత బోహో పాసుగం తీయనో డిగ్రీస్ గన మతక్కర వస్తేమ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే కొత్త ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఇవాగేం బయాలజికల్ ఇంజనీరింగ్ ఫుడ్ సైన్స్ ఇంజనీరింగ్ మగే తర్వాత గుడాక్ ఉపాధి ఆధారాన్ని వాట వస్తావు తీనో ఆ వివిధ రకమే మ్యూజిక్ డిప్లొమా ఉపాధి ఆధారాన్ని తున్న వాట వస్తావు తీనో ఇది చైనా లంక ఎడ్యుకేషన్కే డాక్టర్ భాగ్యట కొల్లిగా తున్ను హేమదేవ హరి అపూర్వట లస్ అండ్ డాక్టర్ భాగ్య వాట విస్తరకల్లది మా ఫోన్ నంబర్కి మా తక్కరన్నాం బిందు అయి హత్య బిందు అయి దేశీయ అణు అయి దేశీయ అణువ ఇది చైనా లంక ఎడ్యుకేషన్కి తీయండి జయవర్ధనపురి రోహలే బీ గేట్ గావ చీనటికి వెళ్ళి ఉపాధి సీనియర్ సభ్యకరగా నా విశ్వాసవంత తనకటి అనవ నా అన్నో అని చైనా లంక ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళాయి మేము దగ్గర
1: ఏమన్నమాట.